కారణ సృష్టి పారణ మొబ్బట్ల పారణ జాతగు కారణ సృష్టి పారణ మొబ్బట్ల పారణ జాతగు జగ జగ.